దట్ వాజ్ ఎ వండర్ఫుల్ రెండరింగ్ ఆఫ్ ఎంత మాత్రం ఎవరు తలచిన నన్నమాచార్య కీర్తన సంగ్ బై శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి. హోప్ యు లైక్ ఇట్. ద నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఈజ్ సంగ్ బై శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఇట్ ఈజ్ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కృతి స్థిరత నహి నహి రే. లెట్ అస్ లిసన్ టు దిస్ బ్రహ్మ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కృతి.

దట్ వాజ్ ద వన్ అండ్ ఓన్లీ శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు సింగింగ్ ఏ భక్త రామదాస కీర్తన పలుకే బంగారామాయణ. హోప్ యు ఎంజాయ్డ్ ఇట్. ద నెక్స్ట్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఫర్ యూ ఈజ్ రిటన్ బై పండిట్ ఇంద్ర, కంపోజ్డ్ బై ఖేమ్చంద్ ప్రకాష్ అండ్ సంగ్ బై ది ఫస్ట్ ఎవర్ సూపర్ స్టార్ ఆఫ్ ది ఇండియన్ స్క్రీన్ శ్రీ కుందన్ లాల్ సైగల్ ఫ్రమ్ ది 1943 మూవీ తాన్సేన్ దియా జలావ్. Let us listen to this beautiful number.